0: చెయ్యలి మై మరెతు తేలు తిరుగు మారనల్లి.
1: ಇದುವರೆಗೆ ಪಿ ಕಾಳಿಂಗರಾವ್ ಮತ್ತು ಮೋಹನ್ ಕುಮಾರಿ ಹಾಡಿದ ಭಾವಗೀತೆಗಳನ್ನು ಕೇಳಿದಿರಿ. ಆಕಾಶವಾಣಿ ಕಾರವಾರ.

0: బాల్, కజ్జి హుళకడ్డి సాయి బాల్, గుళ్ళే గజకర్ణ సాయి బాల్, కెసరు హుణ్ణ
1: సాయి బాల్.
2: 80 ವರ್ಷಗಳಿಂದ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯದ ಶ್ರೇಯೋಭಿಲಾಷಿ ಸಾಯಿಬಾಲ್.